హాయ్ జిషలో మై గర్రే గుసా నగి చూకొస్తుందని ఏ జైద్ గురన ఒతంగ్ నువ్వు నగి చూగే ఏ డెగోసగే తమన్ అంగ్ సమక్స్ నివే టై బస్ జో ఫ్రేమ్ ఒతంగ్ నో లేజిన్ గర్రే గుసా నజి నొతంగ్ ఏ చూగాయ్ ని గునే నగి చూ గురై గునే గి చూకొస్తుందని ఆ లేజిన్ గర్రే బు కరిబు కరిబు కరిబు అసిగే దస్తాగి చూకొస్తుందని ఏ దిస్ ఇస్ యు నొతంగ్ నబో అ డాడ్ షలోమ నమి తుంగి బగెంగే గాయ్ ని